మాలా భగవానికి, శ్రీ ఆనంద కంద భగవానికి, శ్రీ కౌసల్యానందన భగవానికి, శ్రీ దశరథ నందన భగవానికి, శ్రీ కైకేయి నందన భగవానికి, శ్రీ సుమిత్రానందన భగవానికి, శ్రీ జారో వయ్యనికి, హనుమాన్జీ మహారాజుకి, శ్రీ రామ్ జన్మభూమికి, శ్రీకృష్ణ జన్మభూమికి, శ్రీ కాశీ విశ్వనాథ భగవానికి, శ్రీ అయోధ్యాధామికి, శ్రీ సరియో మహారాణికి, జగద్గురు స్వామి శ్రీ రామానందాచార్యజీ మహారాజ్కి, గోస్వామి శ్రీ తులసీదాస్జీ మహారాజ్కి, సమస్త పూర్వాచార్యోకి,

ఆత్మజం త్వదంగ్రిమూలయే నరా భజంతే నమస్సరా పతంతినో భవార్ణవే వితర్కవేసి సంకులే.

అతిశయ అసంఖ్య కళ్యాణ గుణకరం అప్రమేయ కృపారత్నాకరం భగవంతం శ్రీరామచంద్రం శరణమహం ప్రపద్య.